పరమ సుఖదం కేవలం జ్ఞానమూర ద్వందాతీతం గగన సదృశ్యం తస్మస్యాది లక్ష్యం ఏకం నిత్యం విమలచలం సర్వదిశాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుతం నమామ్యం. అదక్పురి జీ మహాదేవ కీ, దేవాది దేవ్ శివ స్వరూప్ దేవపురి జీ మహాదేవ కీ, ఆరాధ్య భగవాన్ శ్రీ దీప్ నారాయణ మహాప్రభు జీ కీ, ఆరాధ్య సద్గురుదేవ్ హిందూ ధర్మ సమ్రాట్ శ్రీ స్వామి మాధవానందపురి జీ మహారాజ్ కీ, సనాతన ధర్మ కీ, భక్త ఔర్ భగవాన్ కీ జయ. ఆరాధ్య గురుదేవ్ కే సభీ పరమ భక్త ధర్మ ప్రేమీ సజ్జనో, ఆజ్ కా దిన్ బడా హీ శుభ దిన్ హై. గురు పూర్ణిమ కా పర్వ, ఆప్ సభీ కో ఓం శ్రీ అలక్పురి జీ సిద్ధపీఠ పరంపరా కీ ఓర్ సే ఆశీర్వాద్. బ్లెస్డ్ సెల్ఫ్ స్పిరిచువల్ సీకర్స్, బ్రదర్స్ అండ్ సిస్టర్స్ రౌండ్ ద వరల్డ్, టుడే on this holy occasion of Sri Guru Purnima, blessing is coming from Om Sri Alakpuri Ji Siddhapeeth Parampara, Holy Land Bharat. Welcome all of you here and those who are in other countries. The Guru Purnima has many meanings. First, what Upanishad and Ved says, Tamso ma jyotirgamaya, lead us from the darkness to the light. అజ్ఞాన సే జ్ఞాన్ కీ తరఫ్. ఆరాధ్య గురుదేవ్ శ్రీ స్వామి మాధవానందజీ భగవాన్ కహతే థే, జ్ఞానహీనా పశు సమానా, విదౌట్ నాలెడ్జ్ వన్ ఇస్ లైక్ ఎనిమల్. Knowledge is the light, and ignorance is the darkness. The light of the knowledge is not this physical light which we see with our physical eyes, but it is the light which is within ourselves, in each and every entity. But out of 8.4 million different creatures, human have got a special body and got a powerful tool that's called intellect. But the intellect, బుద్ధి జో హై, బుద్ధి కో జ్ఞాన విద్యా చాహియే. బుద్ధి
को जैसी शिक्षा जैसा ज्ञान दोगे वैसा ही व्यक्ति सोचेगा बनेगा. What kind of education you will get, like that you will be and you will think like that. In the police training, the policeman goes, he gets the training for the police, how to act, how to behave, how to be. His thinking, his knowledge, a training makes him a police. A driver gets the knowledge how to drive and he becomes the driver. So the driver, similarly, चोर को भी ट्रेनिंग मिलती है तो वो चोर बनता है, आतंकवाद बनता है या और भी बनता है जैसी शिक्षा मिलती है. Therefore, the intellect needs a particular education. Second, the education for the